బ్రహ్మరూపం మన మొదలై తోటృవదం బ్రహ్మరూపం కాయమనే తోటృవదం బ్రహ్మరూపం కాన్వనవాయ్ తోటృవదం బ్రహ్మరూపం నేయమనే తోటృవదం బ్రహ్మరూపం నిర్భయదాయ్ తోటృవదం బ్రహ్మరూపం தூயபர பிரம்மமலாதனுவும் இல்லை தோற்றியிடும் தோற்றமே.

బ్రహ్మరూపం ఇవ చేయదా చోట్లుబలం బ్రహ్మరూపం అరివురువం బ్రహ్మ మలాదనము ఇల్லை அகிலவித தோற்றமுமே பிரம்மரூபம் அகில சுராசுரங்களுமே பிரம்ம

బ్రహ్మమలాధరు నిలువై పులనురవే కాండబెల్లం బ్రహ్మరూపం సర్వపరి పూరణమాం శివం తన్నానై శాస్త్రియది సంగతిలే సత్యం తాం తువరుగ్ర అజ్ఞానం బ్రహ్మరూపం ద్వైతమెనం అదచేలం బ్రహ్మరూపం మహిళుగ్ర విజ్ఞానం బ్రహ్మరూపం మారుపడ సగజనిలే బ్రహ్మరూపం తిరుగుற்ற బ్రహ్మమలాదరుడు నిలువై తెలిగின்ற తెలివెல்லாம் బ్రహ్మరూపం నిగరற்ற పరమశివன் பதம் தன்னானே நிகழ்த்தியதில் ஐயா.

ఉపమేనాన్ వేదాంత వేదియమం బ్రహ్మమేనాన్ అద్వైత అఖండ పర బ్రహ్మనానెన్రే అనవరదం మయనరవే అరివాయ్ మైంద చిత్వదమాం పర బ్రహ్మ స్వరూపమేనాన్.

మనములైతో ప్రభుదం బ్రహ్మ రూపం, కాయమనే తోట్రువదం బ్రహ్మ రూపం, కాన్వనవాయ్ తోట్రువదం బ్రహ్మ రూపం, నేయమనే తోట్రువదం బ్రహ్మ రూపం, నిలభియదాయ్ తోట్రువదం బ్రహ్మ రూపం, తూయపర బ్రహ్మ మలాదనుగు మిల్లై తోట్రీడం తోట్ర